0: இன்னும் சில நொடிகளில் தொடர்வது தமிழ் மற்றும் தெலுங்கில் செய்தி அறிக்கைகள்.
1: ஆகாஷவாணி வார்த்தலு சதுதனதி துரகா உஷாரமணி. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. నిన్న న్యూఢిల్లీ చేరుకున్న నికోస్ క్రిస్టోడౌలిడిస్ విమానాశ్రయంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా ఘన స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడు ముంబై కూడా సందర్శించారు. ఆయనతో పాటు సైప్రస్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చింది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, మొబిలిటీ, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి రంగాలు చేర్చారు. వీటితో పాటు బహుళ పాక్షిక వేదికల్లో సహకారంతో పాటు ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్చుకున్నారు. పర్యటనకు వచ్చిన అతిథి గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం విందిస్తారు. సైప్రస్ అధ్యక్షుడు ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. గత ఏడాది జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో జరిపిన చారిత్రాత్మక పర్యటన ముగిసిన ఏడాదిలోపే సైప్రస్ అధ్యక్షుడి పర్యటన జరుగుతోంది. అంతకుముందు గత 2 దశాబ్దాల్లో ఒక భారతీయ ప్రధానమంత్రి సైప్రస్ను సందర్శించడం ఇదే మొదటిసారి. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్కు సైప్రస్ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత సైప్రస్ దేశాల మధ్య కాలపరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉందని

0: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండు దేశాలు తమ 60 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకోనున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటే అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంధనం ధరలు పెరిగి భారత్ ప్రభావితం కావడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వీడన్ భారతదేశ పర్యటనకు బయలుదేరే ముందు మయామిలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు.
1: A great ally, a great partner. We do a lot of good work with them. And so it is an important trip. I'm glad we're able to do it because I think there'll be a lot for us to talk about. And we'll also meet with the Quad there, which is important. Something, I think my first meeting as Secretary of State was with the Quad. So I believe like I got sworn in, I did the thing in the lobby, and then I went right upstairs and that was my first meeting. And I'm glad we're able to do it now in India. And we're going to do one later in the year as well.
0: Bharat. అమెరికాకు గొప్ప భాగస్వామి అని అభివర్ణించిన ఆయన క్వాడ్ కూటమి దేశాల మంత్రులను కూడా కలిసే అవకాశం లభిస్తున్నందుకు తన పర్యటన ఎంతో కీలకమైందన్నారు. ఈ నెల 23 తేదీ నుంచి 26 తేదీ వరకు మార్కో రూబియో భారతదేశంలో పర్యటిస్తారు. కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ సందర్శిస్తారు. ఈ నెల 26 తేదీన క్వాడ్ సమావేశం నిర్వహిస్తారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. మార్కో రూబియోతో పాటు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి మోటేగి తోషిమిట్సు కూడా హాజరవుతారు. ఉత్పాదకత అనేది ఈనాడు కేవలం సమర్థతకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతిఘటన శక్తి, ఆవిష్కరణలు, సమగ్ర వృద్ధి కూడా కలిగి ఉంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ పాలక మండలి 68వ సర్వసభ్య సమావేశం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. సాంకేతిక సుస్థిరత, మారుతున్న ప్రపంచ పరిణామాలు, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న తరుణంలో ఏపీఓ పరివర్తనాత్మక దశలో భాగస్వామ్యం వహించే అవకాశం భారత్కు తగ్గడం గర్వకారణమని గోయల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో చేపట్టిన సంస్కరణలను ప్రస్తావిస్తూ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు, పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలను ఉత్పాదక ఆధారిత మార్పులకు నిదర్శనాలుగా ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే ఐటీ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వేట నుంచి రాజస్థాన్లో 2 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే సౌకర్యాలను దేశానికి అంకితం చేస్తారు. రైల్వే మంత్రి ఉదయం 11 గంటలకు జోధ్పూర్ చేరుకుని అక్కడ వివిధ రైలు సేవలు ప్రారంభిస్తారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో గతంలో కేవలం 8 కోచ్లతో నడిచిన జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచ్లకు విస్తరించి ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతేకాకుండా సబర్మతి జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను జాసల్మేర్ పొడిగించే కార్యక్రమాన్ని కూడా వైష్ణవ్ ప్రారంభిస్తారు. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ 2024 ఆగస్టులో రాత్రి భోజన సమయం నుంచి ఆమె అంత్యక్రియల వరకు జరిగిన పరిణామాలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐకి చెందిన 3 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. 2024 ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆ యువ వైద్యురాలిపై ఆసుపత్రిలోనే అత్యాచారం, హత్య జరగడం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సమాజంలో తీవ్ర ఆగ్రహ వైశాలకు దారితీసింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆధారాలను ధ్వంసం చేశారని, ఉదంతాన్ని తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. నిన్న జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోషల్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ బృందానికి సిబిఐ జాయింట్ డైరెక్టర్ నాయకత్వం వహిస్తారని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు వచ్చిన 48 గంటల్లోగా ఈ బృందంలోని మిగిలిన 2 సభ్యుల పేర్లు కూడా నియమిస్తారు. ఫ్ 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంసా బుర్హాన్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 2019లో కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఈ దాడిలో సిఆర్పీఎఫ్ సిబ్బంది ఘోర మరణానికి గురయ్యారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు నిన్న తన కార్యాలయం నుంచి బయటికి వచ్చిన వెంటనే హంజా బుర్హాన్ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. 2026 20

పర్యటక సీజన్ కోసం అప్గ్రేడ్ చేసిన సరికొత్త గోల్డెన్ చరియట్ లగ్జరీ రైలును ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. ప్రయాణికుల కోసం ఇందులో మెరుగైన ఆన్బోర్డ్ వసతులతో పాటు అనేక ఆఫర్లను కూడా ప్రవేశపెట్టింది. దక్షిణ భారతదేశంలో సంపన్న సంప్రదాయ వారసత్వాన్ని, అందమైన ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబించేలాగా పేరుగంచిన గోల్డెన్ చారియట్ రైలు ఆధునిక సౌకర్యాలతో సరికొత్త రూపంలో తిరిగి వస్తోందని ఐఆర్సీటీసీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈవేటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 89 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. గుజరాత్ టైటన్స్ నిర్దేశించిన 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 13.4 ఓవర్లలో కేవలం 140 పరుగులకి కుప్పకూలింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రైస్టో డౌలిడెస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి செய்திகள் வாசிப்பவர் ஜமீர் அக்தர். தலைப்புச் செய்திகள். எபோலா வைரஸ் பாதிப்பால் இம்மாதம் 28ஆம் தேதி புதுதில்லியில் நடைபெற இருந்த இந்தியா ஆப்பிரிக்கா அமைப்பின் உச்சிமாநாடு ஒத்திவைக்கப்பட்டுள்ளது. இந்தியா சைப்ரஸ் இடையே வர்த்தகம், பாதுகாப்பு உள்ளிட்ட பல்வேறு துறைகளில் இன்று ஒப்பந்தம் கையெழுத்தாகிறது. ஜம்மு காஷ்மீர் விவகாரத்தை ஐநாவில் எழுப்பிய பாகிஸ்தான் தூதருக்கு இந்தியா கண்டனம் தெரிவித்துள்ளது. உத்தரப்பிரதேசம், ராஜஸ்தான் உள்ளிட்ட வட மாநிலங்களில் அடுத்த சில தினங்களுக்கு வெப்ப அலை நீடிக்கும் என்று வானிலை மையம் தெரிவித்துள்ளது. ஐபிஎல் கிரிக்கெட் போட்டியில் இன்று நடைபெறும் ஆட்டத்தில் ஹைதராபாத் அணி பெங்களூரு அணியை எதிர்கொள்கிறது. இனி விரிவான செய்திகள். எபோலா வைரஸ் தொற்று பாதிப்பால் இம்மாதம் 28ஆம் தேதி புதுதில்லியில் நடைபெற இருந்த இந்தியா ஆப்பிரிக்கா அமைப்பின் உச்சிமாநாடு ஒத்திவைக்கப்பட்டுள்ளது. காங்கோ, உகாண்டா நாடுகளில் வேகமாக பரவி வரும் இந்த தொற்று பாதிப்பால் சுமார் 650 மேற்பட்டோர் பாதிக்கப்பட்டுள்ளதாகவும், 144 பேர் உயிரிழந்திருப்பதாகவும் உலக சுகாதார நிறுவனம் தெரிவித்துள்ளது. இந்த தொற்று பாதிப்பு காரணமாக பொது சுகாதார அவசர நிலை பிறப்பிக்கப்பட்டிருப்பதாகவும் அந்த நிறுவனம் கூறியுள்ளது. இந்த தொற்றை கட்டுப்படுத்த தடுப்பூசி உற்பத்தி செய்யும் பணிகளும் மேற்கொள்ளப்பட்டிருப்பதாக அந்த நிறுவனம் கூறியுள்ளது. இதனிடையே எபோலா தொற்று பாதிப்பை கருத்தில் கொண்டு ஆப்பிரிக்க நாடுகளிலிருந்து வருவோருக்கு பயண அறிவுறுத்தல்களை இந்தியா வெளியிட்டுள்ளது. இந்தியாவில் இந்த வகை தொற்று இதுவரை உறுதி செய்யப்படவில்லை என்பது குறிப்பிடத்தக்கது. ஐநா பாதுகாப்பு கவுன்சிலில் ஜம்மு காஷ்மீர் விவகாரத்தை பாகிஸ்தான் தூதர் எழுப்பியதற்கு இந்தியா கண்டனம் தெரிவித்துள்ளது. ஐநா பாதுகாப்பு கவுன்சிலின் கூட்டம் சீனா தலைமையில் நடைபெற்றது. இதில் பங்கேற்று பேசிய ஐநாவுக்கான இந்திய நிரந்தர பிரதிநிதி திரு பர்வதனினி ஹரீஷ், எல்லை தாண்டிய தீவிரவாத தாக்குதலில் பாகிஸ்தான் தொடர்ந்து ஈடுபட்டு வருவதாக கூறினார். ஆப்கானிஸ்தான் நாட்டிற்குள் பாகிஸ்தான் அத்துமீறி நடத்திய தாக்குதலில் கடந்த ஜனவரி முதல் மார்ச் மாதம் வரையிலான காலத்தில் 750 பேர் கொல்லப்பட்டிருப்பதை அவர் சுட்டிக்காட்டினார். மசூதியில் தொழுகை நடத்திவிட்டு வருவோரை குறிவைத்தும் பாகிஸ்தான் தாக்குதல் நடத்தி வருவது கோழைத்தனமானது என்று அவர் குறிப்பிட்டார். உலகம் முழுவதும் வாழும் மக்களுக்கு பயங்கரவாதம் மிகப்பெரிய அச்சுறுத்தலாக திகழ்வதாகவும், எந்த வடிவில் பயங்கரவாதம் இருந்தாலும் அதை ஏற்க முடியாது என்றும் திரு பர்வதனேனி ஹரீஷ் தெரிவித்தாா்.

శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండకు స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో మన భూమి మన బాధ్యత, డాక్టర్ కె సునీల్ కుమార్ గారి ప్రసంగం, ఇంకా పాటలు విందాం. ముందుగా ప్రియా సోదరి మణులు ఆలపించిన అన్నమాచార్య కీర్తన విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు మన భూమి మన బాధ్యత డాక్టర్ కె సునీల్ కుమార్ గారి ప్రసంగం విందాం.
1: ఈరోజు మనం మన భూమి మన బాధ్యత గురించి మాట్లాడుకుందాం. భూమి అంటే మనం నివసించే ప్రదేశం మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఇది మన ఇల్లు, జీవితానికి దాని వైవిధ్యానికి మద్దతు ఇచ్చే ఏకైక గ్రహం. మనం పీల్చే గాలి, మనం త్రాగే నీరు, మనం తినే ఆహారం మన దైనందిన జీవితాన్ని నిలబెట్టే సహజ వనరులను ఇస్తుంది. ఇది మన భవిష్యత్తు, రాబోయే తరాల కోసం మనం ఇవ్వగలిగే వారసత్వం. ఎత్తైన పర్వతాల నుండి ప్రవహించే నదుల వరకు, విశాలమైన మహాసముద్రాల నుండి సారవంతమైన పొలాల వరకు, ప్రకృతిలోని ప్రతి భాగం జీవితాన్ని సాధ్యం చేసే సున్నితమైన సమతుల్యతకు దోహదం చేస్తుంది. మనల్ని రిఫ్రెష్ చేసే చల్లటి గాలి, పంటలను పోషించే వర్షం, గాలిని శుద్ధి చేసే అడవులు, ఈ ప్రపంచాన్ని మనతో పంచుకునే లెక్కలేనన్ని మొక్కలు మరియు జంతువులు, అన్నీ ఒక అద్భుతమైన జీవితజాలంలో ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. ఈ అందమైన మరియు జీవిత సహాయక వ్యవస్థ ఇప్పుడు తీవ్రమైన ముప్పులో ఉంది. గాలి పీల్చడం కష్టంగా మారుతోంది, నీటి వనరులు కలుషితమవుతున్నాయి, సారవంతమైన భూములు తమ ఉత్పాదకతను కోల్పోతున్నాయి, ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది, దాని పర్యవసానాలు మన చుట్టూ కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభంలో ప్రధాన సమస్య ఉంది, అది పర్యావరణ కాలుష్యం. మనం పర్యావరణ కాలుష్యం గురించి తెలుసుకుందాం. పర్యావరణ కాలుష్యం అనేది మన సహజ పరిసరాలలో హానికరమైన పదార్థాలు, కలుషితాలు లేదా శక్తి యొక్క అవాంఛిత రూపాలను ప్రవేశపెట్టడాన్ని సూచిస్తుంది. ఈ కాలుష్య కారకాలు గాలి, నీరు లేదా భూమిలోకి ప్రవేశించి పర్యావరణానికి మాత్రమే కాకుండా దానిపై ఆధారపడిన అన్ని జీవులకు కూడా హాని కలిగిస్తాయి. ఈ కాలుష్యం పర్యావరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. పర్యావరణ కాలుష్యాన్ని సుదూర సమస్యగా లేదా మరొకరి బాధ్యతగా భావించవద్దు. ఇది వ్యక్తిగతంగా మనలో ప్రతి ఒక్కరికి సంబంధించిన సవాలు. ముందుగా ఈరోజు అత్యంత తీవ్రమైన మరియు కనిపించే రూపాలలో ఒకటైన వాయు కాలుష్యం గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజు మన రోడ్లపై లక్షలాది వాహనాలు వాతావరణంలోకి ఎగ్జాస్ట్ పొగలను విడుదల చేస్తున్నాయి. ఈ పొగల్లో కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు హైడ్రోకార్బన్లు వంటి హానికరమైన వాయువులు ఉంటాయి. వాహన ఉద్గారాలతో పాటు పరిశ్రమలు మరియు కర్మాగారాలు సల్ఫర్ డయాక్సైడ్, పార్టికులేట్ మ్యాటర్ వంటి విషపూరిత పదార్థాలతో నిండిన దట్టమైన పొగను విడుదల చేయడం ద్వారా భారీగా దోహదం చేస్తాయి. వాయు కాలుష్యం కేవలం బయటి పరిసరాలకి మాత్రమే పరిమితం కాదు, ఇండోర్ వాయు కాలుష్యం కూడా ఒక ముఖ్యమైన ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా వంట కోసం కలప, బొగ్గు లేదా కిరోసిన్ వంటి బయోమాస్ ఇంధనాలను ఉపయోగించే గృహాలలో, అటువంటి ప్రదేశాలలో పేలవమైన వెంటిలేషన్ హానికరమైన పొగ పేరుకుపోవడానికి దారితీస్తుంది. మనం తీసుకునే ప్రతి శ్వాస మనకు ప్రాణం పోయాలి, హాని చేయకూడదు. తర్వాత మన దృష్టిని నీటి కాలుష్యం వైపుకు మళ్ళిద్దాం. ఇది జీవితపు పునాదిని తాకుతుంది. అన్ని రకాల జీవరాశులకు వాటి మనుగడకు నీరు చాలా అవసరం. నదులు, సరస్సులు మరియు మహాసముద్రాలు మన గ్రహం యొక్క జీవనాధారాలు. అయినప్పటికీ నేడు ఈ అమూల్యమైన నీటి వనరులను మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు, వ్యవసాయ ప్రవాహాలు మరియు ప్లాస్టిక్ వ్యర్థాల డంపింగ్ గ్రౌండ్లుగా పరిగణిస్తున్నారు.

ప్లాస్టిక్ కాలుష్యం ఈ సంక్షోభానికి మరింత వేగాన్ని జోడిస్తుంది. ప్లాస్టిక్ సంచులు మరియు సీసాల నుండి కంటికి కనిపించని మైక్రో ప్లాస్టిక్ల వరకు ఈ పదార్థాలు నీటి వనరులలో పేరుకుపోతాయి మరియు వందల సంవత్సరాల పాటు విచ్ఛిన్నం చెందకుండా ఉంటాయి. సముద్ర జంతువులు తరచుగా ప్లాస్టిక్ను ఆహారంగా భావించి వాటిని తింటాయి. ఇది గాయం లేదా మరణానికి దారితీయవచ్చు. ఈ కాలుష్య కారకాలు నీటి వనరుల్లోకి ప్రవేశించినప్పుడు అవి జలజీవావరణ వ్యవస్థల సున్నితమైన సమతుల్యతను దెబ్బతీస్తాయి. సేంద్రియ వ్యర్థాలకు కుళ్ళిపోవడం వల్ల నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది యూట్రోఫికేషన్ అని పిలువబడే పరిస్థితికి దారితీస్తుంది. ఇది చేపలు మరియు ఇతర జలచరాల మరణానికి దారితీస్తుంది. భూమిపై అత్యంత వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలలో ఒకటిగా ఉన్న పగడపు దిబ్బలు కూడా కాలుష్యం మరియు మారుతున్న నీటి పరిస్థితుల వల్ల తీవ్రంగా ప్రభావితమవుతాయి. నీటి కాలుష్యం జీవనోపాధిని కూడా ప్రభావితం చేస్తుంది. చేపల సంఖ్య తగ్గిపోవడంతో మత్స్యకారులు తమ ఆదాయ వనరులను కోల్పోతున్నారు. కలుషిత నీరు నీటిపారుదల మరియు నేల నాణ్యతను ప్రభావితం చేస్తే రైతులు నష్టపోతారు. క్షీణించిన నీటి వనరుల కారణంగా మొత్తం సమాజాలు ఆర్థిక మరియు సామాజిక సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఇందులో పరిగణించవలసిన మరియు ముఖ్యమైన అంశం భూగర్భ జలాల కాలుష్యం. హానికరమైన రసాయనాలు నేల గుండా ప్రవహిస్తాయి మరియు భూగర్భ జల వనరులను కలుషితం చేస్తాయి. వీటిని తరచుగా త్రాగడానికి ఉపయోగిస్తారు. ఒకసారి కలుషితమైతే భూగర్భ జలాలు వాటిని శుభ్రపరచడం చాలా కష్టం. నేల యొక్క సహజ కూర్పును మారుస్తాయి. కాలక్రమేణా భూమి తక్కువ ఉత్పాదకత మరియు కృత్రిమ ఇన్పుట్లపై ఆధారపడి ఉంటుంది. భూ కాలుష్యంలో పారిశ్రామిక కార్యకలాపాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ కాలుష్య కారకాలు భూగర్భ జలాల్లోకి కూడా చేరి కాలుష్యాన్ని మరింత వ్యాప్తి చేస్తాయి. భూమి కాలుష్యం యొక్క పరిణామాలు చాలా విస్తృతమైనవి. వ్యవసాయంపై దాని ప్రభావం అత్యంత తీవ్రమైన ప్రభావాలలో ఒకటి. నేల నాణ్యత తక్కువగా ఉండడం వల్ల పంట దిగుబడి తగ్గుతుంది మరియు ఆహారంలో పోషక విలువలు తగ్గుతాయి. ఆహార భద్రత మరియు జీవనోపాధిని ప్రభావితం చేసే ఉత్పాదకతను కొనసాగించడానికి రైతులు కష్టపడవచ్చు. అంతేకాకుండా కలుషితమైన మట్టిలో ఉండే హానికరమైన పదార్థాలు ఆహార గొలుసులోకి ప్రవేశిస్తాయి. ముఖ్యంగా భూమి కాలుష్యం గురించిన విషయం ఏంటంటే, నేల ఏర్పడటం చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. సారవంతమైన నేల యొక్క చిన్న పొరను రూపొందించడానికి వందల సంవత్సరాలు పట్టవచ్చు. అయితే అజాగ్రత్త మానవ చర్యల కారణంగా ఇది చాలా తక్కువ సమయంలో అధోకరణం చెందుతుంది. ఇది కీలకమైన వాస్తవాన్ని మనకు గుర్తు చేస్తుంది. మనల్ని పోషించే భూమిని కూడా మనమే కాపాడుకోవాలి. ఈరోజు మన నేలను జాగ్రత్తగా చూసుకోవడంలో విఫలమైతే మన ఆహారం, మన ఆరోగ్యం మరియు జీవిత స్థిరత్వంపై రాజీపడే ప్రమాదం ఉంది. అందువల్ల బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు మరియు భూవనరులను జాగ్రత్తగా ఉపయోగించడం భూమి కాలుష్యాన్ని నిరోధించడానికి అవసరమైన చర్యలు. ఎందుకంటే ఆరోగ్యకరమైన గ్రహం ఆరోగ్యకరమైన నేలతో ప్రారంభమవుతుంది. మనం శబ్ద కాలుష్యాన్ని కూడా గుర్తించాలి. ఇది పర్యావరణ కాలుష్యం యొక్క మరొక రూపం. ఇది తరచుగా విస్మరించబడుతూనే ఉంది. అయినప్పటికీ మానవ ఆరోగ్యానికి మరియు శ్రేయస్సుకు సమానంగా హాని కలిగిస్తూనే ఉంది. శబ్ద కాలుష్యం అనేది వాతావరణంలో విపరీతమైన కలవరపెట్టే లేదా అవాంఛిత ధ్వని ఉనికిని సూచిస్తుంది. శబ్ద కాలుష్యం యొక్క ప్రధాన వనరులు రద్దీగా ఉండే రోడ్లపై ట్రాఫిక్, వాహనాల హారన్, నిర్మాణ కార్యకలాపాలు, పారిశ్రామిక యంత్రాలు, లౌడ్ స్పీకర్లు మరియు గృహోపకరణాలు కూడా. శబ్ద కాలుష్యం సాధారణ నిద్ర విధానాలకు అంతరాయం కలిగిస్తుంది. నిద్రలేమి, అలసట మరియు మానసిక సామర్థ్యం తగ్గుతుంది. ఎక్కువసేపు పెద్ద శబ్దానికి గురి కావడం వల్ల కూడా వినికిడి లోపం ఏర్పడుతుంది. కర్మాగారాలు లేదా నిర్మాణ స్థలాల వంటి ధ్వనించే వాతావరణంలో పనిచేసే వ్యక్తులు సరైన రక్షణ చర్యలు తీసుకోకపోతే ముఖ్యంగా ప్రమాదంలో ఉంటారు. శారీరక ఆరోగ్యంతో పాటు శబ్ద కాలుష్యం మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

శబ్ద కాలుష్య ప్రభావం మనుషులకే పరిమితం కాదు, జంతువులు మరియు పక్షులను కూడా ప్రభావితం చేస్తుంది. అనేక జాతులు కమ్యూనికేషన్, నావిగేషన్ మరియు మనుగడ కోసం ధ్వనిపై ఆధారపడతాయి. అధిక శబ్దం వారి సహజ ప్రవర్తనకు భంగం కలిగిస్తుంది, వాటిని వలస వెళ్లేలా చేస్తుంది, లేదా ఆహారం మరియు సహచరులను కనుగొనే వారి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి అవగాహన మరియు క్రమశిక్షణ రెండూ అవసరం. అనవసరమైన హార్న్లను నివారించడం, లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నియంత్రించడం, వాహనాలు మరియు యంత్రాలను నిర్వహించడం మరియు శబ్ద నియంత్రణ నిబంధనలను అనుసరించడం వంటి సాధారణ చర్యలు గణనీయమైన మార్పును కలిగిస్తాయి. ప్రశాంతమైన పరిసరాలను సృష్టించడం ద్వారా మనం మన వినికిడిని కాపాడుకోవడమే కాకుండా మనం మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచవచ్చు. మరియు ముఖ్యంగా ప్లాస్టిక్ కాలుష్యం మన కాలంలోని అత్యంత తీవ్రమైన ప్రపంచ పర్యావరణ సంక్షోభాలలో ఒకటిగా ఉద్భవించింది. ప్లాస్టిక్ దాని సౌలభ్యం మరియు తక్కువ ఖర్చు కారణంగా ఆధునిక జీవితంలో అంతర్భాగంగా మారింది. ప్యాకేజింగ్ సామాగ్రి మరియు షాపింగ్ బ్యాగుల నుండి సీసాలు, కంటైనర్లు మరియు గృహోపకరణాల వరకు ప్లాస్టిక్ ప్రతిచోట ఉంది. అయితే ఈ సౌలభ్యం భారీ పర్యావరణ వ్యయంతో వస్తుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడం మరో ప్రధాన ఆందోళన. ప్లాస్టిక్లను కాల్చినప్పుడు అవి డయాక్సిన్లు మరియు ప్యూరాన్ల వంటి అత్యంత విషపూరితమైన వాయువులను గాలిలోకి విడుదల చేస్తాయి. ఇది వాయు కాలుష్యానికి దోహదం చేస్తుంది, తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి తక్షణ మరియు సమిష్టి చర్య అవసరం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ల వినియోగాన్ని తగ్గించడం, క్లాత్ మరియు బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ వంటి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం, రీసైక్లింగ్ వ్యవస్థలను మెరుగుపరచడం మరియు అవగాహన కల్పించడం ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన చర్యలు. ప్లాస్టిక్ కాలుష్యం నుండి గ్రహాన్ని రక్షించడం కేవలం పర్యావరణ అవసరం మాత్రమే కాదు, ఇది భవిష్యత్తుకు మనం రుణపడి ఉన్న బాధ్యత. ఇప్పుడు మనం సమస్యను అర్థం చేసుకున్నాం. తదుపరి మరియు అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, దీని గురించి మనం ఏం చేయవచ్చు? నివారణలో సమాధానం ఉంది. వ్యక్తిగత స్థాయిలో ప్రారంభిద్దాం, ఎందుకంటే నిజమైన పరివర్తన మనలో ప్రతి ఒక్కరితో మొదలవుతుంది. మన దైనందిన జీవితంలో చిన్న చేతన మార్పులు ఆశ్చర్యకరంగా పెద్ద ప్రభావాన్ని సృష్టించగలవు. ఉదాహరణకు, ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించడం మరియు ప్రజా రవాణా వ్యవస్థను ఎంచుకోవడం, కార్ పూలింగ్, సైక్లింగ్ లేదా తక్కువ దూరం నడవడం వంటివి వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించగలవు. ఇది హానికరమైన ఉద్గారాలను తగ్గించడమే కాకుండా మెరుగైన ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. శక్తిని పొదుపు చేయటం మరొక సాధారణ మరియు శక్తివంతమైన పని. లైట్లు, ఫ్యాన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించని సమయంలో స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా అనవసరమైన విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాం. ఇంధన సమర్థవంతమైన ఉపకరణాలను ఉపయోగించడం మరియు సహజ కాంతి మరియు వెంటిలేషన్ స్వీకరించడం వల్ల కాలుష్యం మరియు వాతావరణ మార్పులకు ప్రధానంగా దోహదపడే శిలాజ ఇంధనాలపై మనం ఆధారపడటాన్ని మరింత తగ్గించవచ్చు. నీటి సంరక్షణ కూడా అంతే అవసరం. నీరు ఒక విలువైన మరియు పరిమిత వనరు, అయినప్పటికీ అది తరచుగా వృధా అవుతుంది. లీక్ అవుతున్న ట్యాప్లను ఫిక్సింగ్ చేయడం, బ్రష్ చేస్తున్నప్పుడు ట్యాప్ను ఆఫ్ చేయడం, క్లీనింగ్ కోసం నీటిని సమర్థవంతమైన పద్ధతులను ఉపయోగించడం మరియు సాధ్యమైన చోట నీటిని తిరిగి ఉపయోగించడం వంటి సాధారణ అలవాట్లు అర్థవంతమైన వ్యత్యాసాన్ని కలిగిస్తాయి. ఈరోజు సేవ్ చేయబడిన ప్రతి చుక్క భవిష్యత్తు కోసం సురక్షితమైన నీటిని సేకరిస్తుంది. వ్యర్థాల విషయానికి వస్తే, మనం మూడు సూత్రాలను పాటించాలి: తగ్గించడం, పునర్వినియోగం చేయడం మరియు రీసైక్లింగ్ చేయడం. వ్యర్థాలను తగ్గించడం అంటే అనవసరమైన వినియోగాన్ని నివారించడం, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్లను నివారించడం. వస్తువులను విస్మరించడానికి బదులుగా వాటిని మళ్ళీ ఉపయోగించడం వల్ల వాటి జీవితకాలం పొడిగించబడుతుంది మరియు పల్లపు ప్రాంతాలపై భారం తగ్గుతుంది. రీసైక్లింగ్ అనేది కాగితం, ప్లాస్టిక్, గాజు మరియు లోహం వంటి పదార్థాలను ప్రాసెస్ చేసి మళ్ళీ ఉపయోగించడం ద్వారా సహజ వనరులను కాపాడుతుంది.

0: సింగిల్ యూజ్ ప్లాస్టిక్లను నివారించడం అనేది మనం తీసుకోగల అత్యంత ప్రభావవంతమైన చర్యలలో ఒకటి. షాపింగ్ చేసేటప్పుడు గుడ్డ లేదా జనపనార సంచులను తీసుకెళ్లడం, పునర్వినియోగ నీటి బాటలను ఉపయోగించడం మరియు పర్యావరణ అనుకూలమైన ప్యాకేజింగ్ను ఎంచుకోవడం వంటివి ప్లాస్టిక్ వ్యర్థాలను తీవ్రంగా తగ్గించగలవు. ఇంట్లో వ్యర్థాలను వేరు చేయడం ద్వారా, వంటగది వ్యర్థాలను కంపోస్ట్ చేయడం వల్ల చెత్త తగ్గడమే కాకుండా గార్డెనింగ్కు ఉపయోగపడే పోషకాలు, అధికంగా ఉండే ఎరువును ఉత్పత్తి చేస్తుంది. సమిష్టి చర్యకు వ్యక్తిగత ప్రయత్నాలను విస్తరించే శక్తి ఉంది. క్లీనప్ డ్రైవ్లు, అవగాహన ప్రచారాలు మరియు చెట్ల పెంపకం కార్యక్రమాలు వంటి కమ్యూనిటీ కార్యక్రమాలు భాగస్వామ్య ప్రయోజనం కోసం ప్రజలను ఒకే చోట చేర్చగలవు. ఈ కార్యకలాపాలు స్థానిక వాతావరణాన్ని మెరుగుపరచడమే కాకుండా ప్రజల మధ్య బాధ్యత మరియు ఐక్యతను ప్రేరేపిస్తాయి. భూమికి మన అవసరం లేదు, మనకు భూమి అవసరం. పర్యావరణ కాలుష్యం కేవలం శాస్త్రీయ లేదా పర్యావరణ సమస్య మాత్రమే కాదు, అది ఉమ్మడి మానవ బాధ్యత. ఈరోజు మనం చేసే పనులు రేపటి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రతి చిన్న ప్రయత్నం ముఖ్యమైనది. లైట్ను ఆపివేయడం, చెట్లను నాటడం, ప్లాస్టిక్ను తిరస్కరించడం, నీటిని పొదుపు చేయడం వంటి ఒకే ఒక చర్య కూడా దానికదే చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ మిలియన్ల మంది వ్యక్తులతో గుణించినప్పుడు ఈ చిన్న చర్యలు మార్పు కోసం శక్తివంతమైన శక్తిని సృష్టిస్తాయి. మనలో ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ఒక్క అడుగు వేస్తే మనం కలిసి పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు మరింత స్థిరమైన భవిష్యత్తు వైపు ఒక పెద్ద ముందడుగు వేయవచ్చు. కాబట్టి మనం ఆలస్యం చేయకూడదు. రేపు కాదు, ఈరోజే ప్రారంభిద్దాం. మనల్ని రక్షించే భూమిని కాపాడుకుందాం. ఎందుకంటే నిజంగా మన భూమి మన బాధ్యత. ఆలోచనాత్మకమైన, బాధ్యతాయుతమైన మరియు పర్యావరణ స్పృహతో ముందుకు వెళ్ళిపోదాం.
1: ఇంతవరకు మన భూమి మన బాధ్యత డాక్టర్ కె సునీల్ కుమార్ గారి ప్రసంగం విన్నాం.

మన భారత ప్రభుత్వం దేశాభివృద్ధికే ప్రవేశపెట్టిన పథకాలలో భారతమాల పరియోజన అనే పథకం గురించిన కొన్ని వివరాలను ఈరోజు తెలుసుకుందాం. ఇది రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మౌలిక వసతులను రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రారంభించబడిన అతిపెద్ద జాతీయ రహదారుల ప్రాజెక్టు. దేశంలో వస్తువుల రవాణా ఖర్చులను తగ్గించడం, సరుకు రవాణాను వేగవంతం చేయడం, వాణిజ్యానికి అనుకూలంగా ఉండే కారిడార్లు, తీర ప్రాంత రోడ్లు, సరిహద్దు రోడ్లు మరియు ఎక్స్ప్రెస్ వేలను నిర్మించడం ఈ పథకం లక్ష్యాలు. మరిన్ని వివరాలను సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్లో పొందగలరు. రేపు ఉదయం ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో రసగుళికలు, ఆపాత మధురాలైన అలనాటి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ అనేది విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు జరుగుతున్నాయి. బహుళపక్ష వేదికల్లో సహకారంతో సహా ప్రాంతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఈ చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్పిడి చేసుకుంటారు. క్రిస్టోడౌలిడిస్ భారతదేశంలో 4 రోజుల పర్యటన కోసం వచ్చారు. ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి, రవాణా సమాచార ప్రజాపనుల శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ను సందర్శించడం ఇదే మొదటిసారి. సైప్రస్ అధ్యక్షుడు ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి

0: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. భారత్ సైప్రస్ దేశాల మధ్య కాల పరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాలు తమ 65 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకోనున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల భద్రతను ఏదో ఒక విడిగా చేపట్టే పనిగా కాకుండా ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా మరింత విస్తృతమైన ప్రాంతీయ ప్రాదేశిక బాధ్యతగా చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు భద్రతా దళం BSF వేడుకలో ఆయన ప్రసంగించారు. సరిహద్దులో ఎన్నో సున్నితమైన పరిస్థితులు, అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ఈ బలగాలు దేశం గౌరవాన్ని నిరంతరం కాపాడుతూ వస్తున్నాయని అమిత్ షా అన్నారు.
1: स्थापना से अब तक 65 से 2026 तक सीमा सुरक्षा बल के जिन जवानों ने अपनी अप्रतिम देशभक्ति और कर्तव्य परायणता का प्रदर्शन करते हुए अपना सर्वोच्च बलिदान दिया है, वो सभी 2000 से ज्यादा जवानों को मन पूर्वक श्रद्धांजलि और आदर पूर्वक नमन करना चाहता हूँ.
0: దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన 2000 మందికి పైగా జవాన్లకు తాను నివాళి అర్పిస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. అక్రమ చొరబాట్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ నోట్ల చలామణి, ఆయుధాల స్మగ్లింగ్ వంటి కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా ముప్పులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరింత సమగ్రమైన, సమన్వయంతో కూడిన భద్రతా వ్యవస్థ అవసరమని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అందుకోసం రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, గూఢచర్య సంస్థలు, స్థానిక పరిపాలనా యంత్రాంగం మధ్య మరింత మెరుగైన సమన్వయం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఈ నెల 20వ తేదీన న్యూఢిల్లీలో జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి వస్తారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం నిర్దేశించిన క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా గత 7వ జూలై 1వ తేదీన వాషింగ్టన్ డీసీలో జరిగిన చర్చలకు కొనసాగింపుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపైన మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. అలాగే హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో తాజా పరిణామాలు, పరస్పరం ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు, అమెరికా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్తో ద్వైపాక్షిక సమావేశాలు జరపడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జీవులన్నిటికీ ఉమ్మడి భవిష్యత్తు నిర్మించడంలో పౌరులు తమ వంతు సహాయం అందించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ప్రభావం కోసం లోకల్గా చర్యలు తీసుకోండి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జీవ వైవిధ్య దినోత్సవం జరుగుతోంది. జీవ వైవిధ్యానికి జరిగే నష్టాన్ని అరికట్టడానికి, పునరుద్ధరించడానికి ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలనే పిలుపని భూపేందర్ యాదవ్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సుసంపన్నమైన జీవ వైవిధ్యమే అనేక సుస్థిర అభివృద్ధి సవాళ్లకు సరైన సమాధానమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 10 రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఖాళీ అవుతున్న 24 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. వచ్చే నెలలో తమ పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న వారిలో మాజీ ప్రధానమంత్రి HT దేవెగౌడ, కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి తల 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరో 1 స్థానం చొప్పున ఖాళీ కానున్నాయి. ఎన్నికల కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం వచ్చే నెల 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో చెరో 1 స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికను కూడా కమిషన్ ప్రకటించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవర్, అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగంలు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ ఉప ఎన్నిక కూడా వచ్చే నెల 18వ తేదీనే జరుగుతుంది.

0: ఐఆర్సీటీసి హోటల్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కుటుంబ సభ్యులు ఇతరులపైన ఆరోపణల నమోదుపై తన నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు ఈరోజు జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుపై దర్యాప్తు జరుపుతుండగా సిబిఐ నమోదు చేసిన ప్రధాన నేరం ఆధారంగా ఈ విచారణ జరుగుతుంది. 2004 నుండి 2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న టైంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దర్యాప్తు సంబంధించిన సమాచారం ప్రకారం నిర్దేశిత విధానాలను పాటించకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి హోటల్ నిర్వహణ కాంట్రాక్టులను కట్టబెట్టినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ పైన ఆరోపణలు వచ్చాయి. ఆ కంపెనీకి ఆర్జేడీ అధినేత అత్యంత సన్నిహితులతో సంబంధాలున్నట్లుగా సమాచారం. కేంద్ర రైల్వే ఐటీ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈవేళ నుంచి రాజస్థాన్లో 2 రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే వ్యవస్థలను రాష్ట్రానికి అంకితం చేస్తారు. ఈ ఉదయం జోధ్పూర్ చేరుకున్న అశ్విని వైష్ణవ్ అక్కడ వివిధ రైలు సేవలను ప్రారంభిస్తున్నారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచీలతో పొడిగించి జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. 40 మందికి పైగా సిఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన 2019 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులు ఒకడిగా భావిస్తున్న హంజా బుర్హాన్ను నిన్న పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ముజఫరాబాద్లోని గోజ్రాలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ ప్రిన్సిపల్గా ఉన్న బుర్హాన్ నిన్న ఉదయం తన కళాశాల నుంచి బయటకు వచ్చిన సమయంలో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయి. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వీస్తాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ను 89 పరుగుల తేడాతో ఓడించింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డోలిడెస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవేళ తేదీలను ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: செய்திகள் வாசிப்பவர் வடிவழகி கபிலன். தலைப்புச் செய்திகள். வளர்ச்சியடைந்த இந்தியா என்ற இலக்கை எட்டுவதற்கான பல்வேறு அம்சங்கள் குறித்து பிரதமர் திரு நரேந்திர மோடி மத்திய அமைச்சர்களுடன் ஆலோசனை மேற்கொண்டார். மாநிலங்களவையில் 24 இடங்கள் காலியாக உள்ள நிலையில் உறுப்பினர்களுக்கான தேர்தல் அடுத்த மாதம் 18ஆம் தேதி நடைபெறும் என்று தேர்தல் ஆணையம் அறிவித்துள்ளது. தமிழக அமைச்சரவையில் மேலும் 2 பேர் இன்று அமைச்சர்களாக பதவியேற்றுக் கொண்டனர். ஹோர்முஸ் நீரிணை வழியாக கப்பல்கள் செல்ல அனுமதி பெற வேண்டும் என்று ஈரான் அரசு கூறியுள்ளது. ஆசிய பாரா வில்வித்தை போட்டியில் பங்கேற்க உள்ள இந்திய அணி அறிவிக்கப்பட்டுள்ளது. இனி விரிவான செய்திகள். வளர்ச்சியடைந்த இந்தியா என்ற இலக்கை எட்டுவதற்கான பல்வேறு அம்சங்கள் குறித்து பிரதமர் திரு நரேந்திர மோடி மத்திய அமைச்சர்களுடன் ஆலோசனை மேற்கொண்டார். புதுதில்லியில் நடைபெற்ற இந்த கூட்டத்தில் மக்களின் வாழ்வாதாரத்தை மேம்படுத்துவது, வணிகத்திற்கான நெறிமுறைகளை எளிமையாக்குவது, மறுசீரமைப்பு உள்ளிட்ட பல்வேறு விஷயங்கள் குறித்து விரிவாக விவாதிக்கப்பட்டது. நாட்டின் எல்லைப்பகுதிகளில் எழும் சவால்களை சமாளிப்பதற்கு உரிய நடவடிக்கை மேற்கொள்ளப்படும் என்று மத்திய உள்துறை அமைச்சர் திரு அமித்ஷா கூறியுள்ளார். புதுதில்லியில் நடைபெற்ற எல்லை பாதுகாப்பு படையினருக்கு விருது வழங்கும் விழாவில் பேசிய அவர், நாட்டை சுற்றியுள்ள எல்லைப்பகுதிகளில் ஊடுருவல்

శ్రోతలకు నమస్కారం. మధురమైన ఈ సమయానికి స్వాగతం. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ బయలాజికల్ డైవర్సిటీ, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. జనజీవన భద్రతకు గతి తప్పని జీవ వైవిధ్యం ఎంతో అవసరం. గతి తప్పిన మానవ కార్యకలాపాల మూలంగా సమతౌల్యతను కోల్పోతున్న పర్యావరణ జీవావరణ వ్యవస్థలను పరిరక్షించడానికి ఐక్యరాజ్య సమితి మే 22వ తేదీని అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా ప్రకటించింది. ఈరోజు జీవ వైవిధ్యానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుంటూ చక్కని పాటలు వినేద్దాం. ముందుగా హరిహరన్ పాడిన వేటూరి సాహిత్యం, ఏఆర్ రెహమాన్ సంగీతం విందాం. చిత్రం సఖీ.

సృష్టిలోని అన్ని జీవరాశులలో ఏ ఒక్కటి అధికం కాదు, ఏది అల్పం కాదు, అన్నీ సమానమే. ఈ జీవరాశులన్నీ ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటాయి. అలాగే మానవులు కూడా తమ అవసరాలకు ప్రకృతిపై ఆధారపడతారు. ప్రకృతి లేనిదే మానవ మనుగడ ముందుకు సాగదు. ప్రస్తుతం భూమిపై ఉన్న కోట్లాది జాతుల వైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామక్రమమట. మానవుల జీవనశైలి కారణంగా పర్యావరణంలో కాలుష్యం వ్యాపించి జీవ వైవిధ్యం దెబ్బతింటోందని నిపుణుల, శాస్త్రవేత్తల హెచ్చరిక. అందుకే ప్రతి సంవత్సరం ఓ సందేశంతో జీవ వైవిధ్య పరిరక్షణ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి ప్రపంచ దేశాలు. సరే, ఇప్పుడు మంచి పాట విందాం. నచ్చావులే ఈ చిత్రానికి గీతామాధురి పడిన భాస్కర్ పట్ల సాహిత్యం విందాం. సంగీతం శేఖర్ చంద్ర.

సంవత్సరం జీవ వైవిధ్య నష్టాన్ని అరికట్టడానికి యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్, ప్రపంచ ప్రభావం కోసం స్థానికంగా పనిచేయడం, అంటే ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడాన్ని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా నిర్ణయిస్తూ, ప్రతి ఒక్కరూ మొక్కలు జంతువుల సహజ వనరుల పరిరక్షణకు స్థానిక ప్రాంతీయ స్థాయిలలో కృషి చేయవలసిన అవసరాన్ని సూచిస్తూ స్థానికంగా ప్రచారాలు చేపడుతున్నాయి ప్రభుత్వాలు. మరో పాట విన్నాక మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చిత్రానికి కార్తీక్ నిత్యశ్రీ పాడిన పాట విందాం. సాహిత్యం కృష్ణ చైతన్య.

ప్రకృతిలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మొక్కలు, జంతువులు, లక్షలాది రకాలుగా ఉండే జీవరాశులన్నీ ఈ ప్రకృతిలో భాగమే. ఇలా వివిధ రకాల జీవరాశుల మధ్య ఉండే విభిన్నతను బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అంటారు. ఈ జీవ వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటే పర్యావరణానికి అంత ప్రయోజనకరం. అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీవకోటిలో 8% మన భారతదేశంలోనే ఉన్నదట. మన దేశంలో భిన్న వాతావరణ భౌగోళిక పరిస్థితులతో

అడవులు, చిత్తడి నేలలు, తీర ప్రాంతాలు, గడ్డి మైదానాలు, ఎడారి ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి ఆవరణలోనూ వివిధ రకాలైన జీవజాలం ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవిస్తోంది. అరుదైన జీవావరణాలు కలిగిన దేశంగా మన దేశానికి ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. కార్యక్రమంలో ఇప్పుడు పాట విందాం. ఎంఎం కీరవాణి చిత్ర పడిన సిరివెన్నెల సాహిత్యం విందాం. చిత్రం మైనా.

ప్రపంచంలోని 12 మహాజీవ వైవిధ్య ప్రాంతాలలో మన భారతదేశం కూడా ఒకటి. ఇక్కడ ఒకప్పుడు వేలకు వేలుగా వృక్షజాతులు, జంతుజాతులు ఉండేవట. వివిధ రకాలైన కారణాలతో గత కొన్ని దశాబ్దాలలో 50% పైగా అరణ్యాలు, 70% పైగా నీటి వనరులు అంతరించిపోయాయి. చెరువులోని కీటకాలను తిని కప్ప, కప్పను తిని పాము, పామును తిని గద్ద జీవిస్తుంది. గద్ద కూడా చివరికి మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా ఓ గొలుసుకట్టు. ఏ ఒక్క ప్రాణి అంతరించిపోయినా మిగిలిన వాటి మీద ప్రభావం పడుతుంది. అది మానవ మనుగడకే ప్రశ్నార్థకమవుతుంది. మిస్టర్ పర్ఫెక్ట్ ఈ చిత్రానికి కార్తీక్ మల్లికార్జున్ పాడిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం విందాం. సాహిత్యం సెరివెన్నెల.

వ్యవసాయం అంటే పండించుకుని తినడమేనా, పంచుకుని తినడం కూడా. భూమి తల్లి తోసడి గింజలిస్తే పిడికడైనా పంచుకోవాల్సిందే. గడ్డి పశువులకెళ్తుంది, తాలు పక్షులకెళ్తుంది, పరిగి బీదాబిక్కి ఏరుకునిపోతారు. అసలు రైతే రాజంటారు. రాజంటే నలుగురిని పోషించేవాడని అర్థం. ఒకప్పుడు రైతన్న 10,000 రకాల పంటలను పండించేవాడట. దేశీ ధాన్యాలలో చాలా వరకు చరిత్రలో కలిసిపోయాయి. పిచ్చుకలైతే రైతు చేతిలో బ్రహ్మాస్త్రాలే. మిడతల దండు నుంచి

వ్యవసాయం అంటే పండించుకుని తినడమేనా, పంచుకుని తినడం కూడా. భూమి తల్లి దోసడి గింజలిస్తే పిడికడైనా పంచుకోవాల్సిందే. గడ్డి పశువులకెళ్తుంది, తాలు పక్షులకెళ్తుంది, పరిగి బీదాబిక్కి ఏరుకుని పోతారు. అసలు రైతే రాజంటారు. రాజంటే నలుగురిని పోషించేవాడని అర్థం. ఒకప్పుడు రైతన్న 10,000 రకాల పంటలను పండించేవాడట. దేశీ ధాన్యాలలో చాలా వరకు చరిత్రలో కలిసిపోయాయి. పిచ్చుకలైతే రైతు చేతిలో బ్రహ్మాస్త్రాలే, మిడతల దండు నుంచి పంటలను కాపాడేవి. ఇప్పుడైతే పిచ్చుకలు మచ్చుకు కూడా కానరానంతగా అంతరించిపోయాయి. సరే, మరో పాట విన్నాక మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హేమచంద్ర, మాళవిక పడిన వేటూరి సాహిత్యం విందాం. సంగీతం మణిశర్మ, చిత్రం వరుడు.

మన భారత ప్రభుత్వ సంక్షేమ పథకాలలో గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి ఇంటికి సురక్షితమైన కుళాయి నీటిని అందించడానికి ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకం జలజీవన్ మిషన్. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి వ్యక్తిగత గృహ కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా కృషి చేస్తున్నాయి. మరిన్ని వివరాలను ప్రభుత్వ సంబంధిత వెబ్సైట్లో పొందగలరు.

100.1 ఎఫ్ఎం గోల్డ్లో జీవ వైవిధ్యానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుంటున్నాం. వ్యవసాయ రంగంలో కూడా రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగానికి ప్రాధాన్యత పెరగడంతో పాటుగా ఇటీవలి కాలంలో విస్తరిస్తున్న జన్యు మార్పిడి విధానం కూడా జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తోందంటున్నారు నిపుణులు. అలాగే కొండల మీద సెల్ ఫోన్ టవర్ల ఏర్పాటుతో పక్షులకు, తేనెటీగల వంటి కీటకాలకు నష్టం వాటిల్లుతోంది. పెరుగుతున్న సాంకేతికత వలన జీవ వైవిధ్యానికి నష్టం వాటిల్లకుండా ప్రకృతి పరిరక్షణకు మాత్రమే సాంకేతికతను వినియోగించడం మన లక్ష్యం కావాలి అంటున్నారు శాస్త్రవేత్తలు. మరో చక్కని పాట వినేద్దాం. ఎంసీఏ ఈ చిత్రానికి సాగర్, ప్రియా, హేమేష్ పాడిన పాట విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం శ్రీమణి.

కోట్ల వృక్ష జంతుజాతులుంటే ఇప్పటి వరకు 10-15 లక్షలు మాత్రమే సక్రమంగా గుర్తించబడ్డాయట. సాంకేతికతను ఆధారం చేసుకుని వాటిలోని ప్రత్యేకతలను వర్గీకరించి మానవ జాతికి వాటి వలన కలిగే ఉపయోగాలను తెలుసుకోవాలి. ముడి పదార్థాలను, ఔషధ మొక్కలను సక్రమంగా వినియోగించుకుంటే ప్రభుత్వానికి ఆదాయం, ప్రజలకు ఉపాధి కూడా. అందుకే ఈ దిశగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు మంచి పాట విందాం. అనూప్ రూబెన్స్, శ్రావణి బృందం పాడిన పాట విందాం. సాహిత్యం కృష్ణ చైతన్య, చిత్రం గుండె జారి కళ్ళంతయింది.

మహారాష్ట్రలోని ఓ గ్రామంలోని ప్రజలు అడవి సంరక్షణ బాధ్యతను తామే తీసుకుని జీవ వైవిధ్య పరిరక్షణకు కృషి చేస్తూ ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. వీరు అడవి నుంచి పూచిక పుల్ల కూడా తీసుకురావడానికి వీల్లేకుండా కట్టడి చేసుకున్నారు. దాదాపు 1000 చెక్డామ్లు నిర్మించుకుని వర్షపు నీటిని నిల్వ చేసుకుంటున్నారట. దీనివల్ల ఎండిపోయిన నదికి ప్రాణం వచ్చి మితిమీరిన చేపల వేటతో అంతరించిపోయిన 60 రకాల మత్స్యజాతులు మళ్ళీ కనిపిస్తున్నాయట. మరి కార్యక్రమంలో ఓ చక్కని పాట వినేద్దామా? ఒకే ఒక్కడు చిత్రానికి శంకర్ మహదేవన్, కవితా కృష్ణమూర్తి పాడిన పాట విందాం. సంగీతం ఏఆర్ రెహమాన్.

అలాగే మెదక్ జిల్లాలోని ఓ సంస్థ జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందట. అక్కడ 20 నుండి 21 దేశవాళీ విత్తనాలతోనే పంటలు పండిస్తారట. ఆ పంటలు, పద్ధతులు, పల్లెలను, పొలాలను నమ్ముకుని బతుకుతున్న ఎన్నో జీవులకు ఆసరాగా నిలుస్తున్నాయి. మరి చిరుధాన్యాలు పండుతున్నాయంటే జీవ వైవిధ్యం వెల్లివిరుస్తున్నట్లేగా. దానివల్లనే అంతరించిపోయాయనుకున్న అనేకానేక విత్తన జాతులు పరిసర గ్రామాలలో కూడా మళ్ళీ కనువిందు చేస్తున్నాయట. మరి మనందరం కూడా ఈ గ్రామాలను స్ఫూర్తిగా తీసుకుని మన జీవనశైలిని పర్యావరణానికి అనుకూలంగా మార్చుకుని కాలుష్య కోరల నుంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ ప్రభుత్వానికి మనవంతు సహకారాన్ని అందిద్దాం. కార్యక్రమంలో చివరిగా జీన్స్ చిత్రానికి ఉన్నికృష్ణన్, సుజాత పడిన పాట విందాం. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం ఏఎం రత్నం, శివగణేష్.

0: మార్పు మన చేతిలోనే. ప్రగతి సాధనకు ఇంధన పొదుపు, భవితకు మదుపు. పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాల వినియోగం నియంత్రిద్దాం. కాలుష్యరహిత వాతావరణాన్ని సాధిద్దాం. ప్రకృతి వనరులు వృధా పోకుండా పయనం చేద్దాం. ఇది మన అందరి బాధ్యతగా కొనసాగుదాం.
1: నూరు పాయింట్ ఒకటి ఎఫ్ఎం గోల్డ్లో మనం ఇంతవరకు విన్నాం.